0: ఆకాశవాణి 102.7 మంచేరి ఎఫ్ఎం.
1: ఆకాశవాణి 102.7 మంచేరి ఎఫ్ఎం.
2: షకీరా, we are ready.
3: We are ready.
4: We are ready.
5: We are ready.